ఎవరికి వై చూడలేము అనేది అనేది ఓ హాయ్ మరి అర్మాన్ మే సేరో చే ఎంఎస్సి ఐ మిస్ యు మనానా శుక్రియా దేర జుత మనానా కోషడలి కుమని వికన దారు తో వేసి చాచా షడలిది గోత చెకే కే ది మంగడి వాలే యా దర్శన్ ఖాలే చే ఖాలే అవర్ సరమౌ ఖ్యాల్ చి కిమ్ నికనా దేబానిక్ వల్లా హా సిగ్నల్ కుల అవషవిది అవర్ సర చి కిమ్ దేదే కరెక్ట్ షే జనా జై కి ముఖ్ ఖ్యాల్ కచే మసలా సారు కనా వజిరిస్తాన్ ఖల్ కే తో సహార్ విష గనా అమిర్ సా హో దే మౌజూద్ కే సా సరు కే కనా తో వజిరిస్తాన్ కే సహాల్ దా